0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి దినమణి వంశ హరికాంభోజరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి

అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. శ్రీమతి ఇందిరా బెగిన్స్ హర్ రిసైటల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. దినమణి వంశ ఎన్ రాగ్ హరికాంబోజీ సెట్టు ఆదితాల్.

0: ఇప్పుడు వినండి లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన మరి వేరే దిక్కెవ్వరు ఖండచాపుతాళం.
1: You will now listen to a composition of Patnam Subramaniyar, Mari Vere Dikkevaru, in Rag Latangi, set to Khandachaputal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి మృదంగం పై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి కార్యక్రమంలో ఇప్పుడు వినండి భైరవి రాగంలో పల్లవి శేషయ్య రచన ఇక నన్ను ఆదితాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైం ఇండియన్ మ్యూజిక్ యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు షీ ఈజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి శ్రీమతి ఇందిరా కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ పల్లవి శేషయ్యర్ ఇక నన్ను ఎన్ రాగ్ భైరవి సెట్ టు ఆదితాళం

0: కార్యక్రమంలో చివరిగా వినండి మరులు గొన్నదిర జావళి జంజూటి రాగం మిశ్ర చాపుతాళం
1: శ్రీమతి ఇందిర కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ జావళి మరులు గొన్నదిర ఎన్ రాగ్ జంజూటి సెట్ టు మిశ్ర చాపుతాళం।

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకట రమణమూర్తి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Veena recital by Sri K. Udayalakshmi, supported on Mrudangam by Sri K. Sadgurucharan.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురుచరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజస్వామి కంపోజిషన్ తెలియలేరు అమ్మా ఇన్ రాగ్ ధేనుక సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామా ధేనుక రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: You have enjoyed Amuthaswami Dikshitar Kriti Vallabhanayakasya in Rag Begada set to Rupak Thal.
1: Mirintavariku Vallabhanayakasya Begada Ragam Rupak Thalam Muthaswami Dikshitar Kirtana Vinnaru.
0: You are listening to Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are enjoying Veena Recital by Srimati K. Udayalakshmi, supported on Mridangam by Sri K. Sadguru Charan.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు వింటున్నారు శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వాద్య కచేరి, మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్.
0: నౌ లిసన్ టు ఎముతే భాగవతార్ కంపోజిషన్ సుధామయి సుధానిధి ఇన్ రాగ్ అమృతవర్షిణి సెరు రూపక్ తాళ్.
1: ఇప్పుడు సుధామయి సుధానిధి అమృతవర్షిణి రాగం రూపక తాళం ముత్తయ్య భాగవతార్ కృతి వింటారు.

0: have listened to Amutai Bhagavatar composition Sudha Mayi Sudha Nidhi in Rag Amrita Varshini set to Rupak Thal.
1: Intavaraku Sudha Mayi Sudha Nidhi Amrita Varshini Ragam Rupak Thalam Muthaiya Bhagavatar Kirtana Vinnaru.
0: Concluding her recital, Srimati K. Udayalakshmi now presents a Tyagaraja Kruti Maru Balka Kunna Vemira in Rag Sriranjani set to Adi Thal.
1: Karyakramalo Chivarika మారు బల్కకున్నా వీమిరా శ్రీరంజని రాగం ఆది తాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: ఇప్పుడు ఆరభిరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీ సరస్వతి నమోస్తుతే రూపక తాళం.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar, Shri Saraswati Namostute, in Rag Arabhi set to Rupak Tal.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ మృదంగం పై శ్రీ కెపి శ్రీవాసన్ కార్యక్రమంలో చివరిగా వినండి సుందరి నీ దివ్య రూపమును కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకం వయలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by A. Shabari Girish. He was a